సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబుర్హ కుడ్మల.

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణ.